0: దిది ఏమై వర్ధనాన్ని ఒక స్ట్రీట్ అనాక్కో ఫోన్ వేసింది. బిజులకు స్థానం కింద బజార్కు చార్చారట పోసేచారే కొత్తే పని. ఓహ్ అవసరమైన కాకుండానే జాను పోని ఉంచాను. ధక్ బహిని చూతుని కష్టం సమనా నాశ్రూ బిజులకు స్థానం లేదా కాకుండా కింద జాను అందే శుభకులుగా శక్తి థుప్పాయి సత. ए ओरा दिदी कहाँ पाइन्छ? म त खोज्दा खोज्दा थाकिसके हो. नसुने बहिनी सुरु दुखुङ्गा नगरपालिका ओडा नम्बर पाँचमा रहेको शान्ति स्टोर एण्ड सप्लाइज हुने त्यहाँ बिजुलीका सम्पूर्ण नयाँ सामानहरू होलसेल तथा खुद्रा मूल्यमा पाइन्छन्. बोर्ड आधुनिक स्विच वाइरिङका सामान जे खोज्यो त्यही तयार. लौ नयाँ सामान पनि पाउने पुरानो सामान पनि मर्मत हुने. म त ढुङ्गा खोज्दा देउता मिले जस्तै भयो नि दिदी.
1: हजुर बिजुलीको भरपर्दो सहयात्री शान्ति स्टोर एण्ड सप्लायर्स सोलु दुखुण्डा नगरपालिका वडा नम्बर पाँच सल्लेरी सोलुखुम्बु. यहाँ बिजुलीका सम्पूर्ण सामानहरू होलसेल तथा खुद्रा मूल्यमा पाउनुका साथै नयाँ तथा पुराना सामान मर्मत पनि गरिन्छ. थप जानकारीका लागि सम्पर्क नम्बरहरू कुल नारायण श्रेष्ठ 97-63-00-57-84 र विवेक श्रेष्ठ 98-62-82-00-00. सोलु दुखुण्डा नगरपालिका पाँच सल्लेरी सोलुखुम्बु.